0: గారే గారే
1: గారే బడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టా
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఎన్నాయా అది.